0: చేశారు. ఎక్కడ చేశారు?
1: Pike Street Medic 4B, 1322 West Pike Street in Alfred, Illinois, Medic Band.